0: Zoya, Timba.
1: Zoya.
0: Zoya, Zoya, Zoya. Priya Bharata.
1: Priya Bharata.
0: Zoya, Zoya, Zoya, Priya Bharata.
1: Zoya, Zoya, Zoya, Priya Bharata.
0: Janayitri.
1: Janayitri.
0: Divya Dhatri.
1: Divya Dhatri.
0: జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్య ధాత్రి ఏ పహలా లైన్ ఇస్కే ఆగే జయ జయ జయ
1: జయ జయ జయ
0: ఫిర్ సే తీన్ బార్ లిఖనా హై జయ జయ జయ శత సహస్ర
1: శత